పనికి టికెట్ కొట్టులి. అఖిలాకని మాలేలకి మా వ్యూలకి మాలేల ఉయ్యారో ఒక్కల ఉయ్యరయావని వాణి హెరయావో కాపవెలాక.